0: మరి సర్ది కట్టుకొని రా రాదు
1: ఎక్కడికో
2: ఏషన్నగుల ఏషన్నగుల ఏషన్నగుల ఏషన్నగుల ఏషన్నగుల ఏషన్నగుల ఏషన్నగుల